ఈశాం తియో దిశ మే ఉతుం పిరిత్ సజ్జాయనే కుటవతాలే పాణుతుర గంగుల శ్రీ పరమ విశుద్ధారామాధిపతివ వెడసిట అపవత్ వివతాల ప్రవచన కీర్తి శ్రీ సరభజ్ఞ విశారద పూజ్యపాద మిగస్వవే సోమరతన స్వామిన్ మహా సేవిసిని.